0: దొందరగడత కదా గరిజం పరిగడత
1: పరని
0: పరిగడత
1: తగదిరి మగగగ మమ మమ మమ పరి మగ మమ మని దసనిరి దగరి మగ